ను శివకు శివకరించడా వినీరేంజ్ నమంచావు సిక్కి సిక్కి గురు విచార నదరీకరం గాయపా.